0: కూడా అబ చిహ బోర్డర్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ మేఘాలయ నేను గెక్షిబ్రి బోర్డర్ బ్లాక్ స్ట్రాంగ్ వందకే యా బ్లాక్ వాంకు బోర్డర్ ఏరియా డెవలప్మెంట్ ఆఫీసర్ అని చెప్పు దొంగగుప్పా నేను బోర్డర్ జోలో దొంగగుప్పా మండలం తుంతో మంచా ఓ నేను డెవలప్మెంటల్ నీడ్స్ వాంకు నిరూపణగుప్పా బాఖాం వాంకు ఖైమగుప్పా యా బోర్డర్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కు అబ చిహ
1: బోర్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని నింగో పెద్దకి సోమరంకు మనగోపా బోర్డర్ ఏరియా డెవలప్మెంట్